0: NDTV.
1: All right, shifting focus now from Nepal. In breaking news, Konda Surekha, the Telangana minister who was sacked by Revant Reddy, who's very upset. She's written to the high command. She's addressing a press conference. Let's listen in.
2: కాబట్టి ఇప్పటికైనా కూడా బయటికి రండి, వచ్చి మీ మనసులో ఉన్న బాధను మరి బయట చెప్పుకోండి. మరి ప్రభుత్వ పరిపాలనలో మీరు పడుతున్న
3: ఇబ్బంది
2: సంతకం పెడితే పని కాదు, ఆ తర్వాత అది ఎటు పోతుందో తెలియదు. అటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది.
3: కాబట్టి ప్రభుత్వం
2: చాలా ఇబ్బందులకు
3: గురవుతుంది.
2: ఒకసారి సర్వే మంచిది, మరి మనం ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవడం వలన ఈ రోజు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వస్తా ఉన్నది.
3: Right now people are also fed up because whatever promises we had made, it has not been fulfilled.
2: వెంట వెంటనే అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా చేస్తే బాగుంటుందనేటువంటి ఒక సూచన కూడా నేను ప్రభుత్వానికి ఇస్తూ, మరి
3: గవర్నమెంట్ టు లుక్ ఇన్ టు ఆల్ దిస్ గ్రీవెన్సెస్ ఆఫ్ పీపుల్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ దట్ ద రిక్వెస్ట్ ఐ వాంట్ టు మేక్ టు ద గవర్నమెంట్.
2: తండ్రుల మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద ఆధారపడొద్దు అంటే నా బిడ్డ దాని అభిప్రాయాన్ని అది వ్యక్తం చేస్తే దాన్ని నా మీద రుద్ది తొలగించడం అనేది చాలా బాధ.
3: మై డాటర్ వ్యూ ఇస్ నాట్ మై వ్యూ.
2: నేను చేశాను మొట్టమొదటి అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక
3: బీసీ స్పోక్ అబౌట్ బీసీ రిజర్వేషన్ విత్ చీఫ్ మినిస్టర్.
2: రాజకీయ జీవితం నాది, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మరి నన్ను
3: ఐ హావ్ బీన్ ఎమ్మెల్యే ఇన్ పాస్ట్ అండ్ ఐ హావ్ బీన్ ఇన్ పాలిటిక్స్.
2: కర్ణాటకలో మహిళా మంత్రిని పెట్టలేదని చెప్పి ఒక పక్క గొడవ.
3: రైట్ నౌ ఇన్ కర్ణాటక దేర్ ఇస్ నో ఉమెన్ మినిస్టర్ ఇన్ కర్ణాటక గవర్నమెంట్. సిమిలర్లీ హియర్ దే హావ్ రిమూవ్డ్ ద ఉమెన్ మినిస్టర్ ఫ్రమ్ ద క్యాబినెట్.
2: కాబట్టి నేను పునరాలోచించుకోమని కూడా చెప్పను. ఎందుకు అని అంటే వాళ్ళు ఏ ఆలోచనతో తీసేశారో తీసేశారు. బట్ కొన్ని
3: I was not speaking about all these issues because I was thinking that they will remove me, but now they have taken action, so I have to speak about it.
2: కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిల్లో గెలిచే విధంగా ముందుకు పోతే బాగుంటుందనేది. మరి అదే విధంగా రాబోయే
3: మళ్ళీ ఐ వాంటెడ్ దెం టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ ప్రామిసెస్ ఆల్ దోస్ కమిట్మెంట్స్ అండ్ గో అహెడ్ అండ్ విన్ నెక్స్ట్ ఎలక్షన్. బట్ దే హావ్ ఫెయిల్డ్.
2: ఈ రోజు పాలక మండలి వేస్తే డిస్కస్ చేయకపోతే ఎంత గొడవ అయిందో మీ
3: అందరికీ.
2: మరి ఆయన వెళ్ళడం కరెక్ట్ కాదు, మరి ఆయనకైన
3: ముఖ్యమంత్రి
2: కరెక్ట్ కాదు.
3: ఇవన్నీ
2: ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి ఇక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటి నాలుగు ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను మరి తెలియజేస్తూ, నేను
3: ఆల్రెడీ
2: నేను విడుదల చేయలేదు. ఈ రోజు మా
3: ఐ హావ్ డన్ నథింగ్ రాంగ్
2: కి కూడా ఇచ్చాడు.
3: మై పిఆర్ఓ హాస్ బీన్ హారెస్డ్
2: అంతా కూడా మీరు టీవీలలో స్క్రోల్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ప్లీజ్ ప్రజలకు కూడా తెలియాలి నా బాధ ఏంటో. కాబట్టి
3: ఎవ్రీథింగ్ పీపుల్ షుడ్ నో ఎవ్రీథింగ్ అండ్ దట్స్ మై డ్యూటీ.
2: తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలిగా నేను ఎదుర్కొంటున్న రాజకీయ పరిపాలనా పరమైన
3: ఐ హావ్ బీన్ ఎ సీనియర్ మినిస్టర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఐ డిడ్ ఎవర్ బెస్ట్ ఫర్ దేర్.
2: సోనియా గాంధీకి మెయిల్ పెట్టాను, రాహుల్ గాంధీకి మెయిల్
3: పెట్టాను. ఐ హావ్ సెంట్ లెటర్స్ టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అండ్ అదర్స్.
2: ఖర్గే గారికి బై హ్యాండ్ ఇచ్చాను, మీనాక్షి గారికి.
3: ఐ హావ్ గివెన్ ఎ లెటర్ బై హ్యాండ్ టు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అండ్ ఐ హావ్ రేజ్డ్ ఆల్ దీస్ ఇష్యూస్.
2: వాళ్ళు నిర్ణయం హైకమాండ్ తీసుకోవాలి. హైకమాండ్ నిర్ణయం, తుది నిర్ణయం. వీళ్ళు ఏం
3: రాసిన
2: దానికి ఆమెదేం ప్రాబ్లం అనేది వాళ్ళు అడగవచ్చు.
3: క్వశ్చన్ సంథింగ్ మై డాటర్. said, why they can take action, how can they take action on me?
0: సిఫార్సు చేయముందుకు చెప్తే బాగుండేది మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తారు కాబట్టి సీఎం మీద
2: ముందే ఇచ్చాను కదా వాళ్ళకి ముందే ఇచ్చాను అప్పుడు బెంగళూరులో పోయినప్పుడు.

0: hour they were not talking, discussing things.
1: Plan B,
0: I haven't
2: think about plan B now. Congress. మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేసుకుంటూ యాజ్ ఎమ్మెల్యేగా నేను నా విధులు
0: మీరు
3: ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకా కూడా పార్టీలో ఉంటే మీకు నిజంగానే మీరు చేయాలనుకునే పనులు కానివ్వండి లేకుంటే మీకు సాఫీగా ఉంటుందని అనుకుంటున్నారా?
2: చేయాలి. అన్ని అన్ని నియోజకవర్గాల ప్రజలకు చేస్తున్నారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలు లేదండి, అవుతుంది అని అయితే నేను
4: అనుకోవాలి.
5: సుస్మిత వ్యాఖ్యలు
4: మాట్లాడారు అనేది ప్రచారం, సో అట్లాంటి
5: మేడం సుస్మిత వ్యాఖ్యలు తప్పే కాదు అనే అభిప్రాయం ఓకే, సుస్మిత అభిప్రాయం కాబట్టి ఓకే. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ లో క్యాబినెట్ లో మీరు మంత్రిగా ఉండి కనీసం ఆ వ్యాఖ్యలు తప్పను లేకపోతే అట్లా మాట్లాడుకుంటూ ఉండాలని కానీ ఖండించడము కానీ ఏదో ఒకటి చేయాలి.
2: నేను నా మంత్రిగా ఉన్నా నా బిడ్డ చేసింది కాబట్టి ఖండించమంటాను.
0: I as a minister, my daughter, what has said,
5: it
0: should not be linked with me.
2: She has
0: spoken as an individual. It was not related to me.
5: క్యాబినెట్ లో పరపతి కావచ్చు, పార్టీలో సీనియారిటీ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుస్మిత అభిప్రాయం సుస్మిత చెప్పొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ మీరు క్యాబినెట్ లో సహచరం.
6: All right, so a litany of complaints there by the sacked minister Surekha, and she says she's not been given a fair chance. She's also written to the Congress High Command after she was sacked from the Revanth Reddy government. Well, with that, we'll sip into a short break. More news updates on the other side. Stay with us.
7: Rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang rang r